2026 లో 20 lakh క్యాండిడేట్స్, 5,440 సెంటర్స్, 551 సిటీస్ ఇండియా, 14 సిటీస్ అబ్రోడ్ లూయిలో విగత లోకాన్విత్తు. 13 డిప్యూటీ కమిషనర్ బాదన్ లూమ్ తౌసిక్ కేనది కోడల రిమోట్ ఇండో మయన్మార్ బోర్డర్ అంబరుహిలో దూనా దోలుంగ్ లాజు అడ్మినిస్ట్రేటివ్ సర్కుల్ లో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ బోర్డర్ రీజన్ ఎం డెవలప్మెంట్ ఇరేఖిదప ఇనామ్ ఎం కాంగోయి బొమ్త డిస్ట్రిక్ కాంగోయి దోదల పిడబ్ల్యూడి ఆఫీసల్ కిదింగ రూలిక్ బొమ్ దూనాం లాంతె బెటాం మొలిక్ పెక న్యమ్రాం ఇద్బిన్నం సర్వే ఇనం ఆవం ఎం పొకాన్ విత్త డిసిబ్ రకెట్ ఓయర్ కో ల్యాండ్ స్లైడ్ ప్రోన్ పాంకొం ఆబుం ఎం కొం కాంగోయి బొమ్త డిసిబ్ దోలులోక్ మిరో ఆమి కమ్యూనిటీ లీడర్స్ ఎం కొం కార్ఖిలా అడ్మినిస్ట్రేషన్ అగేరెం ఐప ఇబదప తొగత ఎంలా లోకాన్ బిలెంతు. వెస్ట్ కమింగ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ దిలీప్ కుమార్ మెలక గెకేనది కోడెల సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ సోలిడ్ వాస్ మేనేజ్మెంట్ ఆవాలో కెవాంగ్ డుంగ బదలా పంచాయత్ లీడర్స్ కిడింగ సెన్సిటైజ్ దేవంగావెంగ్ అగేరం ఐప ఇగ బదప లూలిక్ బొమ్త డిసిబ్ పెబకెవంగంలో వాస్ మేనేజ్మెంట్ అగేరినం హెం కమ్యూనిటీ ముంగుడి గుర్మిల అమోంగ హు ఎపదు పోయాయ టూరిస్ట్ కిడింగ దోలుం అమోంగం కంపప కాలా కొయిట్య డిసిబ్ SWM రూల్స్ 2026 ఎం ఐరూప ఇలిక్ లా వాస్ పొల్యూషన్ కమాదప ఇలాంక ఎంలా లుగా బొమ్తు నలులు తదగం హెం ఆకాశవాణి ఇటానగర్ లోక తాత్పాదు. అంజో కృషి విజ్ఞాన్ కేంద్ర 98 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICARM ఇలంద్ ఆహుబం రి ఇమాజినింగ్ అగ్రికల్చర్ ఫార్ బిక్సిట్ భారత్ 2047 ఫ హోయిలాంగ్ దోలుంగ్ దెలొక కుంపాలో మెల లోదుంబంతో పెబలోదుం దెల ICARM ఐరూప రాలిక్ గెబనం ఎం లుకాన్బంత పెబైక దెల కేబికే ఇస్తాబ్ దెలొక్క ఇంగన్యు కొలం మిదుం అక్కెం అరిగిన అమికడింగ ఇమిన్ గెబత దెలొక్క కేబికే డిస్ట్రిక్ట్ హోక్ అరిక్ న్యూనం ఎం ఐప ఇగబతుం టెక్నాలజీ సపోర్ట్ ఇగుల్లోక్ ఎంలా లుకాన్ బిలెంతు. మెన్స్ క్రికెట్ వన్ డే ఇంటర్నేషనల్ ODI లో హోస్ట్ ఇంగ్లండ్ ఇండియా ఎం ఫోర్ వికెట్ స్కింగ్ సెకండ్ ODI ప్రీ మ్యాచ్ సిరీస్ లో ఇగుంతుం క్రికెట్ మ్యాచ్ సిమ్ సోఫియా గార్డెన్ కార్డిబ్ లో మెలో కయోదలో సిరీస్ 1-1 ఎం ఇకిట్ హిబంతో ఎంలా అగమం బికాన్ నెంతుం సీఎం కలుతాగమే దేబం.